0: మీస్తకుం హోదాగై ఫాఫతవగ సబము అల్లో ఎవరన్న వగుతుం అకూబా దివ్వానమ ఎవ్వెస్ దిరే ఎచ్చె ఎ బిమ్మతిగా దూను కురవీహె ఎహెనెక్కమకు ఖండ అళువ్వా ఫావా ముద్దతక ఎఖలాంగె ఎవరెం ఫస్ కురవ్వతె ఫహె ఎవరెంగె అజలు అవము ఎవరెన్న జజా దివ్వానతె ఫహె హమకషవరం అల్లాహీ ఎఖలాంగె అళుతకున్న మొళ బల్లవా ఒడిగంవా రస్కలాంగె కంగావే.
1: దివే ఎఫ్ఎం దివే హిన్నాయకు నోదిహ ఎకె మెగాహెర్ట్స్ అలెనో.